tumbaro tircha marana konda tumbaro tircha marana konda ఎడిబౌ తింగలి పత్తి నాలుగు బయటి కొడుతుంది పేతిరు పరిచారం బల తింగిటి నిండో పెట్టింది ఎడిబౌ తింగలి పత్తి నాలుగు బయటి కొడుతుంది పేతిరు పరిచారం

మద్దతు పోతినట్లయితే ఫోన్ నంబర్ కూడా ఆది ముజి ఆది నాలుగు రెండు 0404 6364204949 శ్రోతలే నమ్మ ఇంత తోడు చావిడ విషయ మద్దతు పోపిని పంతిన ఒప్పంద దాదవు పంద నికుల నికల విచారణ ఇంకలకి ఫోన్ మంత్ పనరు ఫోన్ మంత్లే ఆది ముజి ఆది నాలుగు రెండు 0404 నికుల కేనందుల రేడియో సారన్ కార్యక్రమ తోడు చావిడి ఇంత తోడు చావిడి నమ్మ పాత్ర అనుకును మద్దతు పోపిని పంద దాద మద్దతు పోయిన దాత ఆది నా పజీతి దాదండల ఇత్తంద నిక నవిన పట్టును ఇత్తు ముజి నాకు వినిరు లేదా వంపి తూక హలో నమస్తే సుందేరు నమస్తే నమస్తే హలో హలో కేనిజే హలో హలో హలో సుశీలక ఫోన్ మంత్రి అద్దె పడితే దాని మరి కేను జిన్ తోచడం ఏం పాత్ర మరి కేను కూడా ఫోన్ మంత్రులకి ఎత్తుతా నా పాత్ర ఇరు ఇరికి పాత్రను కేను ఉందండ నా పాత్రను దుబ్బరి కూడా ఇత ఇని తన మా తొడు చావిడ విషయ మదత్ పోపిని పండ దాదవు మదత్ పోయిన దాత్ర నిక్లికి దాదండల కష్టకు బూర్ నచ్చిన పజీతి ఆతి నచ్చిన దాదండల సంగతి ఇతను పట్టుదని మదత్ పోపిన ఒక మదపర ఆవందిన విషయ దాదండల ఉండా ఒప్పు మస్తు విషయం మదపరని ఆవందిన చిన్న విషయ అంచిన విషయంలో నికులు ఇని తన మా తొడు చావిడ పాత్రుడి మదతే పోపిన ఎడ్డన అతహాళ మదత్ పోపిన కెల విషయం మదతే పోపిన ఎడ్డన అతహాళ మదపుని ఏతి ఎడ్డ పంపిన తప్ప ఇట్లా నికులు పాత్రుడి ఓవెన్ పూర మద పొడు పంపిన విచారణ ఇతను విచారద ఎన్న పంప సమయం ఇతన నాకు అవకాశం ఇతన పంప ఐత నడు నికుల ఫోన్ మంత్రి పనులు ఇక్కడ కూడా ఫోన్ మంత్రి సుశీల దాదం తూకం హలో సుశీల కిత కేను డాన్ పాత్రన ఏను నాగుతాను పనులు ఇని తన మాతో చావిడ విషయం మదత్ పోపిన కేను జీ పాత్రన హలో సుశీల కేను జీ కేను ఇత కేను

0: మండేడే
1: నిత్యల
0: మన పేరు జ్ఞానది ఎన్న మగ చేపల మన రెండు రాజ్యులతో నీకు క్యాల్కులేటర్ బోర్డు వార్తలు మండేడి మన పేరు బాయిడ్ ఏం చలకం మన పేరు
1: బకరాదు
0: మన పేరు సతీశ్వరన్
1: బకరాదు ఇప్ప ఈ మొబైల్ కంప్యూటర్ కైతనా ఈ సామాజిక జాలతాంత ఏం తోదు నమ నమ మండే అవే జింజి పండు
0: మండే లక్ష్మణ పూజ నమ
1: మండే లక్ష్మణ పూజ నమకు మండే గాత మళ్ళీ ఖర్చు పూజ దాయి మండే ఐదు ఓడు నడుపు నగర్తిజ్జి అంచి నైన్ అడిగి పుట్టు కొడతా మరి మండేది ఓవా అని కెలవ పుట్టం నచ్చిన విషయాలు జాస్తి మండేలా వాంచి పోంది కొంచెం కెలవ జనకి అంచే పడవా ఎదుటి విషయం ఓవా నేర్పించు
0: లేదు మనకి ఏ ఫోన్ నంబర్ నేర్పిస్తాను ఇతనికి వరద దీపజ మండే లేజ్ ఫోన్ దగ్గర పోన దాదా లాండా ఫోన్ హ్యాంగ్ అండా హాలండా దాదా
1: అంటే ఇతను జత్తన రోజు ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది ఆ నంబర్ నుంచి సేవ్ మంత్రి కంటే నేను పొప్పుచ్చి నేను
0: పొప్పుచ్చి
1: కూడా ఫోన్ నెంబర్ ఎంత కూడా ఫోన్ మంత్రి తెలియ ఇంకా సేవ్ మంత్రి నాకు ఉండదు నా పాతే దానికి నంబర్ సేవ్ మంత్రి నాకు ఉండదు
0: తిమరి తింకనే జాస్తి నన్ను తిందా ఉండాలి
1: నీతి వద్ద నాలుగు నాలుగు
0: ನಂಕಿತೆ ಸತೀಶರಲ್ಲಿ ಕುರಿತು ಮದತ್ ಗೋಪಿಂದಾದವು ಮದತ್ ಕೊಂಡ ದಾದಾಕೊಂಡು ಅರ್ನ ಕೆಲವು ಅನುಭವದಿಂದ ಬಂದಿರು ಶೋಟಲ್ಲಿ ನಿಖಿಲ್ ಕೇನ ಗುಪ್ಪನ ತುಳುಚಾವಡಿ ಇಂತ ನಮ್ಮ ತುಳುಚಾವಡಿ ಯಾನ್ ಪಾತ್ರ ಮುಪ್ಪನ ಗಾಯತ್ರಿ ನಾನಿ ನಮ್ಮ ಇಂತ ತುಳುಚಾವಡಿದ ವಿಷಯ ದಾದವು ಬಂದಾಗ ಮದತ್ ಗೋಪಿನಿ ಮದತ್ ಗೋಪಿನ ಬಂದ ದಾದ ದಾರಿ ಕಾತ್ರ ಮದತ್ ಗೋಪಿನ ದಾದಪುರ ಕಾರಣ ದಾತ್ರ ಮದತ್ ಗೋಪಿನ ಮದತ್ ಗೋಪಿನ ಆಪಿನ ತೊಂದರೆ ಇಲ್ಲದವು ನಮ್ಮ ಮದತ್ ಗೋಪಿನಿಗೆ ಎಂಚ ನಮ್ಮ ನಮ್ಮ ರಕ್ಷಣೆ ಮಲ್ತನ ಬಂದ ವಿಚಾರ ನಮ್ಮ ಪಾತ್ರ ನಿಖಿಲ್ ಎಂಪ್ಲೇಗೆ ಕುರಿತು ಪಾತ್ರ ಆಜಿ ಮುಂಚೆ ಆಜಿನ ರೆಡ್ಡಿ ಸೊನ್ನೆ ನಾಲ್ಕು ಬರ್ಬ ನಾಲ್ಕು ಬರ್ಬ ಶೋಟಲ್ಲಿ ಇತ್ತೆ ಮದತ್ ಗೋಪಿನ ಬಂದ ಇತ್ತೆ ಕುಡಂಜಿಲೆ ಕುಂಡು ಕಾರದ ಪಂತಿ ಕೇಂಗಾ ನಮಸ್ತೆ ಹಲೋ ನಮಸ್ತೆ ಇರುಂದು ಅಶೋಕ್
2: ಮಂಗಳದೇವಿ
0: ಅಶೋಕ್ ಮದತ್ ಗೋಪಿನಿ
2: ಕಾಂಡೆ ಬತ್ತಿ ಅನ್ಯ ಪತ್ತಿನ ಜನ ರೆಡ್ಡಿ ಮಾಡ್ಕೊಂಡು
0: ಮದತ್ ಗೋಪಿನಿ
2: ಅವು ಮರಕು
0: ಈ ಮರಕು
2: ತನಕ ಕರೆಂಟ್ ಬಂದು
0: ಕರೆಂಟ್ ಬಂದು
2: ಆ ಕರೆಂಟ್ ಬಂದು ಮೈ ತನಕ ಕರೆಂಟ್ ಬಂದು ಆಂಡ್ ರೆಡಿ ಇತ್ತು
0: ಅಂಜಾ
2: ಸರಿ ಸರಿ ಪತ್ತಿನ ಕರೆಂಟ್ ಬಗ್ಗೆ ಏನಂತೆ
0: ಇತ್ತೆ ಆ ಈ ಮೊಬೈಲ್ ಅದೆ
2: ಐತೆ ಅವೆ ಅದು ರೆಡಿ ಬಂದು ಬಕ ಅದು ಕ್ಲೀನ್ ಕೇನ ಇತ್ತು
0: ನಂದು ಪಂಡೆ ಕರೆಂಟ್ ಬಂದು ಮಕ್ಕ ಇಂಕ
2: ರೆಡಿ ಬಂದು ಕೇನ ಬಕ ಮೊಬೈಲ್ ಮೊಬೈಲ್ ಬರ ಬರ ಬರ
0: ಒಂದೇ ದಿನ ಸರಿ ಆವಿ
2: ಒಂದೇ ದಿನ ಸರಿ ಸರಿ ಅಂಜಾ ನಮ್ಮ ಕರೆಂಟ್ ಟೆನ್ಷನ್ ಜಾಸ್ತಿ ಅಂದ
0: ಮತ್ತೆ
2: ಪಡೆದ ಮುಂದೆ 100 ವರ್ಷ 100 ವರ್ಷ ಮತ್ತೆ ಪೆದಾಲ ಅಂತ ಹೇಳಿ ಅಂದಾಕ ಯಾಂತಿ ತಿ ನಡೆದ ಬಂದ್ರೆ ಕರೆಕ್ಟ್ ಜ್ಞಾನ ಸಕ್ಕಿ ತಿಂತು ಇತ್ತೆ ಪುರ ಜಾಸ್ತಿ ಮೊಬೈಲ್ ಬಸ್ತಿ ಟೆನ್ಷನ್ ಜಾಸ್ತಿ ಅಂದ ಆವಿ ಇವಳೆ ತಂಗಾ ಕ್ಲೇ ತಿಂದ ಜೋಕ್ಲಿ ಅಂದ್ರೆ ತವರ ನಮ್ಮ ಇಲ್ಲಿ ಕೂಲು ಮೀನು ಪುರ ಕಾಯಿ ಕಾಯಿ ತರದಿಂದ ಮತ್ತೆ ತೀಡುಪ
0: ಕರೆಂಚುಂಡು
2: ಅವಳು ಕರೆಂಚುಂಡು ಕಾರಲ್ಲ ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಸುಮ್ಮನೆ ಮತ್ತೆ ಬತ್ತಿ ಜೋಕ್ಲಿ ಮರಮಲ್ಲ ಜಾಸ್ತಿ
0: ಜೋಕ್ಲಿ ಅದಿ ನಂಗ್ಲೆ ಮರಮಲ್ಲಿ
2: ನಂಗೆ ತರೆ ಆಮರ ನಂಜಿ ಒಂದು ಬರ್ತಡೇ ಬರತೆ ಅಪ್ಪ ನಾ ಮಿಸ್ಸಸ್ ಒಂದು ಸಾರ ಬರ್ತಡೇ ಬರುತ್ತೆ ಅಂತ ಕಲ್ಲೆ ಬರ್ತಡೇ ಬರಕ
0: ಗಿಫ್ಟ್
2: ಕಂಡಿಡ್ ದಿನ ಕಾಸಿ ಓಲ್ ಜೀತ ಒಂದು
0: ಸಾರ್ ಜೀತ ತೋರ್ ಜೀತೆ
2: ಇವಾಗ ಒಂದು ವರ ಹೋಗಿ ಬತ್ತ ಟಿಕ್ ನಡಿ ಮಾಡಿ
0: ಈ ಮದ ಹೋಗಿ ನೀ ಅವ ತಿ ತಿತ್ತನು
2: ಅಂಗಿ ಬರ್ತಡೇ ಅಂಗಿ ಇಲ್ಲ ಅಂತ ಅಂಗಿ ಕಾಸಿ ಬರ್ತದೆ ಕಂಡಿಡ್ ದಿ ಕಂಡಿಡ್ ಇದು ಇಲ್ಲ ಹೋಗಿ ಬರ್ತದೆ ನಾನು ಅಂಗಿ ಅಂಗಿ ಜೀತ ತಿರುಗಿ ಬಿಡಿ ಅಂಗಿ
0: ತಿಕ್ ಜೀ ಸಂಬಂಧಪಟ್ಟಿನ ಮದತ್ ಗೋಪಿನ ಪನ್ನಗ ಪುರಾಣದ ಓ ಕಥೆ ಪಾಪಡ್ ಬಂತಿನ ಪನ್ನಲ್ಲಿ ನಮ್ಮ ಮದತ್ ಗೋಪಿನಿಗೆ

కళ్ళ సంబంధ జీవాను పనవబడాలి, ఈ మన్ను ఇవ్వడాలి, పొన్ను ఇవ్వడాలి, చిత్ర చిత్రావు అనే సంబంధం కట్టిపోరా సార్. ఈ సభ గట్టి పండుగ ఉన్న సంబంధ సైప్రభత్వం అంటే అది నాలుగు రాయలేదు.

0: దేవరన్న అయితే మాత్రమే
1: ఇంకలు ఇచ్చిన ఉలిత్తో వచ్చిన మాత్రం కలిపాను.
0: ఇజ్జి తేగుతున్నా బడపడి పుట్టుందా పడమలే ఆశాడు ఒలిత్త వచ్చిన పోతుంది ఆడవని బుద్ధి ఇంకలు ఇచ్చి నేను కొరి ఎరబత్తను ఎడ్డ మరిపే బత్తి లెక్కన పిరపోయాను బతికర
2: నిన్నడు నిన్న గోగారు దుక్కోను ములిపలు కేంద్ర ఎంకులు పై ములిపై ఎంచినప్పుడు ములిపై ఏరగా అన్యాయ అప్పుడు అన్యాయ ఆవరే బల్లి ఈ ఎంకులు ఎత్తిన గుర్తుముట్ట ఏరగల అన్యాయ ములపర ఎంకులు బుడాయా పంపిన ఉద్దేశుడు ఎంకులు పై నెక్కలు ఉందా నిన్న సుంక ఆశది ఉండు సంకద బల ఉండు రట్టెద బల ఉండు పద్దు ఎంకులు పై నెక్కలు సంక
0: ఇత్తుందన్నగా ఏరగి పాప దగ్గర అన్యాయంలో
2: వైద్యర్న మర్దుబోడు దేవర్న దయత్ వైద్యర్న మర్దుబోడు వైద్యరు వైద్యరు ఏరు ఆ వైద్య వృత్తిని ఏరు కలుతుదేనా ఆయనే వైద్య అకాలు కట్టిన వ్యవహారానికి
0: పుస్తక మస్తక పడు అనుపతాను దించగలు దేగుతున్నా బడపడుతూ పుట్టినాయి ఆయన పడుమలతో బల్లడం చూసేవంతరి పుస్తకది దొరెతరివు మస్తకది తడేదామని చిత్తదొడు వెళదరివు తరెదడు అదే పుష్ప పుస్తకడు ఓదుడు మస్త చింతన మంతన ఓదునని మరకు చెప్పునత్తు కొతన చింతన యోచన మల్పుడు ఎల్లకి దాని ఉత్తర కొడు యోచన ముందు ఓదుదు
2: ఈ దేవేరు తిండే రెండు పండ శరీనకల గొత్తుండా శరీనకల పంతేరు ఇని ఓలు దైవస్థానుడు ఇని ఓలు గంటెలు కేనుండ అల్ప అధర్మ ఉండుందు లెక్క ఒల్పైని గురుకులడు దాదన గంటతో సొరకేనుంది అల్ప అల్ప జ్ఞాన బెళగింది లెక్క అజ్ఞాన ఒక విజ్ఞాన
0: ఉంది విషయం ఎన్ని వంజి బిర్రెళ్ళు ఎదురు తోచవు మూజి బిర్రెళ్ళు నమ్మనే తోచవు దుమ్ము నిన్నను తిద్దను బుక్క బుక్క
2: ఎంకులు తిద్దలు బతుకకి ఈ పాటను పందులు కొడుతున్నకలు ఓలు ఇతిహాసం తెరివిజర అల్ప ఇతిహాసం సృష్టి మల్పరాపతి ఈశ్వరుకు నిన్న బతుకద ఇతిహాసం తెరివడు కోడెద సాధిద నీకు నెనపుబోడు అప్ప ఎల్లద బతుక నీకు ఎదురుకు గోచరాపులు కోడెద బతుకం బతిన సాధ్యూల ఈ బతిన సాధ్యత బగ్గి వర తిర తిరుగుతూల ఎన్న బతుక దాదన్న తెరిల ఎన్న జన్మదాదన్న తెరిల బొక్క
0: జన్మ
2: జాతక సూతక ఔగురు బొక్క
0: సూతక జాతక పుట్టిన ఆత్మ పరమాత్మ నమ్మ తిగలడు ఈత పాతిర్పన ఈత కార్బర్ మల్పన ఈత సరడు శక్తి ఉండ పరమాత్మ కొడుతున్నావు నెనుపుదిలా.

0: சாண்டு எங்களுக்கு ஏறா தாதனன்னு தெரியா கோட்டி சென்னை அவினாபாவ சம்பந்தம்
1: கொஞ்சம் விஷயம் ஜார்த்து பூர்ணவ பரதத்து
0: భావనాత్మక
1: సంబంధం అట్లే సంబంధ పుట్టర
0: సాధ్యండి
1: భావన అట్లే ప్రపంచనే భావనడే మురుకుండు ఊర్ల
0: బాంధవరి సాంకి నకలే ఈ సాంకనద బాల్యాత ఎంకలప్ప బొల్లేని తాంకి నకలే అంచాదుపు నాకు భారీ పొరులుద సంబంధ భావనాత్మక సంబంధ నమ్మలై ఉండప్ప నం కాండల ఒరే నంకు ఎంకలకి నికులు నికలకి ఎంకులు కర్లది ఇది బతచిదన్నక కరుళ అరియదితరు కన్నరియదితరు కరుళ అరియదు పన్నక దయకు పన్నక ఎంకలను జోకేడు మోకేడు సాంకినారు నికలను అప్ప ఎంకలను అప్పే
1: కొంచెం విషయం అనడు నిక్కి నీర్లు తుండుమల తుండుమల పరాపడా జీవన లంచని కదా విషయం అండ కర్లుద సంబంధ జీవనుడు పనవబడది ఈ మన్ను పడది పొన్నగు పడది చిత్ర చిత్రావు ఆండ సంబంధ కడిది పార
0: సాధ్యం
1: ఈ సర్ర గట్టి పురగ వంజా ఉన్న సంబంధ సైప్ర పడుతు వంజాదు దాద ప్రయోజన
0: కోటి చెన్నైరు పందెంకులు కేండుది తెరిది నకలు ఎంకులు అండ ఇని ముల్ప ఈ జాగడు ఉంజాత నంకు ఉడ్డ పుడి బాయిద పాతరాండు ముల్ప ఎంచ తప్పానందు కన్నక ఎంకులు నికలేని ఎన్య ఆ దేవన్న బల్లాలరిన వల్లాలరికి అన్యాయం అల్పరపత్తిన చందుగిడిన కడత జనకలు పొంది నికలిని ఎన్య అంచాదుప్పునే దాత్ర నికలడెంకులకి ఒయ్యకయ్య మల్పడాండు ఇన్ని పెట్టులడై గుంతోడాండు ఇత్త సత్యాంశ పంట ఇత్త తెరిది పత్తుంది అప్పుక దేవన్న బళ్ళాలరికి ఆ ప్రాయద పరబెరికి అరికి న్యాయ కొరడు పంద అరణ కడిట్టే పత్తిన
1: కనగా నిక్కుల ఒంజాది పత్తనగలే ఇంకుల ఒంజే సాతిరి పత్తనగలే ఏను విషయమనడా ఏరు ఉండిన నొప్పుకు రడ్డు పగిపెన ఏరు జన్మపడైన భూమికి రడ్డు పగిపెన ఒంజి జన్మ నన్న సావిర జన్మెత్తున్నల్ల ఆయకు మోక్ష దిక్కర సాధ్యనేచ్చి ఉండిన నొప్పు దేవుడి కొరన ఆశయ ఉందిన సైప్రాడు ముట్ట కడే ముట్ట మదపర సాధ్యజ్జి అంతమంటది ఎట్టి గలిగడి నమ్మ గురవట్టాయ అన్న దినం ఒక తల్లికి
0: విశేషత ఉండాలి దేరుడు కెట్టెస దిన తడమల్పణదాయకు